మనను మనువాయ సోయపై కీర్తన చేసుకోయ్ నచ్చిన చేస్తే చెల్లెసదోయే ఉడినా జైసిన హోయ్ నచ్చిన కుదిన